ఆ వల్లల్లమ్మా కల్లంగన్నా వెర్రలు విట్ట వెళ్ళంగా గొరిగిలిక్క ముందిరికన్న కోన కొబ్బర కొయ్యాక కయ్యాముయ్య వల్లట్ట మాటికి నా రుర్రక్తర డమ్మల్ డిమ్మల్ రిమ్మంటే కాటికి నా ఊవ ஒரு சட்ட ஒரு பல்பம் ஒரு பேண்ட் ஒரு பேனா ஒரு சட்ட